అమ్మన మోహన సుర్గా మాషిపాయాలి గావన రతనోపాయ తేరే అడ్సడ తీర్థ నాలే గావే జోత మహాబల సూర గావే ఖాణి చారి గావే ఖండ మండల మర పండా కర కర రఖే తారే.